కొమ్మాల కొడగలు ఆనవేపు నాడు మళ్ళీ నాడు. ఈనాడు కడంగినంత మైతాడి గ్రామత్ పండిజే పుత్తూర తొల్లల ఈశ్వరికి తప్పండ కట్టు ప్రకార నంగకు నమ్మకాయితే నంగకు పుత్తరి నమ్మరా వగ్గే నంగకు ఒక కళివి ఇన్నా నంగడ దేవ నంగకు తంతు ఆ కళిర పాటు ప్రత్యేక వైతు ఉండు ఆ పాటల నశిపోయేనుళ్ళకు ఇక పండిజే పాడితు వల్దిపెచ్చినంతవరు వెళుతున్న నంగైకి మక్క ఆజి ఎడితే అరివ పెరివ కూడి పాటితు ఇంకైక పాడకు సురమాడితే ఆ పాటన పొమ్మల కొడుకారకు కొండు ఎల్లాడ పరవైతే నాకు కట్టు.

0: ఇచ్చేదారానంగా ఇక్కడ మైతాడి ఊర్రా బొలిబిలి ఈశ్వరండా కొడైలు మందచ ఉండే మేర కళిపాటి ఇది కళిపాటనగా అరంజానికనగా పాడిచి ఈ పాటనగా ఊరుకారులు వెందుకులు యారదారు ఉండి ఎల్లనగడ కొడవాలి 12 కొమ్ములు ఎల్లారు పడిచి పాటించేకి పెద్ద నల్లది ఇందనే ఎంగడెంగడ ఊర్లు ప్రతి ఒప్పును ఎంగడెంగడ ఊర్ర పాటను పడిచి ఎంగడెంగడ పాటన మక్కకి వరికి పడిపించుండు కేటండు ఎంగడ ఇడీ నాడుకు నల్లది మాడు ఎన్నెండు ఎల్లకు ధన్యవాదాలు అర్పించటం.
1: ಇನ್ನು ಮುಂದೆ ಕೇಳೋಣ ಬಿ ಎ ಗಣೇಶ್ ಮತ್ತು ಕೇಕಡ ಇಂದುಮತಿ ರವೀಂದ್ರ ಅವರ ಸ್ವರದಲ್ಲಿ ಅರೆಭಾಷೆ ಹಾಡು.